తతక్షుః మనసా తతక్షుః తతక్షుర్మనస తతక్షుర్వచోయుజా మనసా హరీ వచోయుజేంద్రాయ హరీ ఇతి హరీ ఇంద్రాయ యే శమీభిర్యజ్ఞం ఆశతేత్యాశత యజ్ఞమాశత ఆశత యజ్ఞం.

సుఖం పరిజ్మానం సుఖం రథం పరిజ్మానం నాసత్యాభ్యాం రథమితి రథం నాసత్యాభ్యాం తక్షన్ తక్షన్ ధేను సబరదుఘామితి సబహాదుఘాం ధేను సబరదుఘాం సబరదుఘాం ధేను సబరదుఘామితి సబహాదుఘాం తక్షన్ ధేను యువానా పితరా ఋజుయవ ఇతి ఋజుయవః పితరా పునః ఋజు

ఏకమేకం సుషస్తిభి సుషస్తిభిరేకమేకం ఏకమేకం సుషస్తిభి ఏకమేకమితేకం మా ఏకం సుషస్తిభిరితి సుషస్తిభి అధారయంత వన్హయ సుకృత్యేతి సుకృత్యయా వన్హయో భజంత సుకృత్యయా భజంత అభజంత సుకృత్యయా అభజంత వన్హయ సుకృత్యేతి సుకృత్యయా వన్హయోధారయంత భాగం దేవేషు యజ్ఞియమితి యజ్ఞియం దేవేషు యజ్ఞియం యజ్ఞియం దేవేషు యజ్ఞియమితి యజ్ఞియం.